0: కుట్టాలి బేదలంగా బాబురావు సౌకర్యంగా కచేరీలో లాన్ ధర్మశ్రీ సంధి బయటికి రా.
1: నమస్కార్ సౌకర్.
0: హలో నమస్కార్ వెల్కమ్.
1: అస ఆమె తుమ్చగడ హల్లావు
0: అమ్చగడ వెల్కమ్.
1: ఆమ్చా మా ముల మాగ్ని కర్తా హలావు తుమ్చి ముల్గీ జయాసి
0: ముల్గీ జయాసి హరికత వెల్కమ్. బాబురావు సౌకర్ ఘాబర్ల నౌషిగాల్ జాగిరి విక్రీ కిమత్ దానల్ని వైచి గోంగడిలా హేచి
1: బరా
0: आणि म्हणे 360 कारकून हाताकडे जवळ खर्चला होते बाबूराव सावकरच्या. बाबूराव सावकर घाबरला. आता म्हणला ह्या ज्या घरी मुलगी द्यायची कशी आपण चार चौघांनी म्हणाल्या सावकर म्हणजे काय घाबर
1: घेऊ नका आम्ही तुम्हाला हात बाहेर लावतो
0: दे चल
1: होय
0: म्हणून त्या टेवाला लग्नाचं काम सुरू करा म्हणले
1: होय म्हणून
0: हळदी दशमीची लग्न वराड किती येईल म्हणजे सांगा आम्हाला
1: वराड होय आमचं बोप वराडापर्यंत फक्त एकच कोटी येणार आहे.
0: देव लग्न म्हणाल चार कोटी वराड फक्त एक कोट लग्नाल जेव परतून फिरले पंढरपुरा महागारी वर का बाबराव सावकरांनी काय केलं गहू हरवळा केला सारा माल खरेदी केला गणती नाही तुपा साखरेला बुंद्या कुरवल्या पापड्याला
1: बरं
0: जागो जागा जळवाचा थात
1: दिशा गजगात
0: हिऱ्या मालिका लोंबती मानवाला 10 लाख रुपये खर्च केला गवत काढ मला असं असं बंदोबस्त बाबराव सावकरांनी केला. 3 दिवसाचा वायदा झाला दामुशीची रावळात आले देवा काय जमली गेल्या कामाचं
1: बघता रे
0: हो.
1: अरे बाबा भाषेच्या गावाला बाबराव सावकरांची मुलगी देऊ केली आपल्याला
0: नामदेवाला देऊ केली
1: नामदेवाला देऊ केली
0: देवा